0: గారె గారె
1: జరబడే
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మకు
0: గారె
1: సూరకి దరది ఇన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ.